ఈ ఊర చదువే ఆ ఊర చదువా నది అంచలి ఓడాడుతా ఎదురాదరూ కేళదె నిమగీగ దూరదల్లి యారో.